యమకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం పరిశుద్ధరే మాకు స్తోత్రం కృపే నిరేందవరే మాకు స్తోత్రం అతిశయమానవరే మాకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం. என் வாழ்க்கையின் சூழ்நிலைகளை மாற்றுவது